0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూర కి దరది ఏ సూర ఇన్నాయా అది
2: ఎక్క చతుర నార అమ చోరగనే.